నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, బహుళపక్షం, ఏకాదశి, ఆగస్టు నెల 9వ తేదీ, ఈరోజు ఆదివారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు వడ్లపు గింజలో బియ్యపు గింజ అనే లఘునాటిక, అలనాటి మేటి గీతాలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. సంవత్సరాలు గడిచిపోవడాన్ని బట్టి కాదు, మనం ఏం సాధించాం, ఏం అనుభవించాం అనే దాన్ని బట్టి కాలాన్ని లెక్కించాలి అన్నారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ.

కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంబీ హెడ్బే రేపు ఉదయం 6 గంటలకు రంగత్కే, స్వరాజ్దీప్ మరియు లాంగళ్ళన్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగళ్ళన్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిచంగ రేపు ఉదయం 6:15కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రంగత్ రేపు ఉదయం 6:15కు స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బంబూక రేపు ఉదయం 11:00కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1:00కు స్వరాజ్దీప్కే బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:30కు స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 11:30కు స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2:00కు షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ స్ట్రెయిట్ ఐలాండ్ రేపు మధ్యాహ్నం 2:30కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణి లక్ష్మి రేపు సాయంత్రం 5:00కు స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సూచన విందాం.

మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణావకాశం. మీ కెమెరా ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షల రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. వీడియో సమర్పణలకు 1 ఆగస్టు 2020 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా, మీ కథ, మీ భారతదేశ వేదిక. మీ ద్వీపం, మీ కథ, మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి వట్లపు గింజల బియ్యపు గింజ అనే లఘునాటిక.

0: అమ్మో అయ్యో అమ్మమ్మో అయ్యో
1: ఏమిట్రా
0: అమ్మ,
1: ఏమిట్రా ఏడుకుంటలు, ఏమైంది?
0: తమరా బాబు గారు దండాలండి, రమణయ్య గారు దండాలు.
1: దండాలు సరే కానీ ఏమిటో బాధపడుతున్నట్టున్నావు?
0: నేను రాత్రి కాడి నుంచి కడుపు నొప్పి బాబు, డాక్టర్ బాబుకు చూపించుకుందామని.
1: ఒరేయ్ ఒరేయ్, ఏడుకొండలో ఈ మాత్రం దానికే డాక్టర్ దగ్గర రావాలంటరా?
0: అయ్యో
1: ఒక్క సోడా తాగితే అదే పోదు,
0: తగ్గుతుందంటారా బాబు?
1: దెబ్బకు తగ్గుతుంది. మొన్న మా ఇంట్లో పనిచేసే బిస్మిల్లాకి ఇలాగే కడుపు నొప్పి వస్తే సోడా తాగరా అన్నాను. అంతే, వాడు సోడా తాగకుండానే పేరు విన్నందుకే నొప్పి తగ్గిపోయింది.
0: సరే బాబు, మీరు చెప్పినట్టుగానే వెళ్ళి సోడా తీసుకుంటాను బాబు.
1: అది అలా
0: అయ్యో
1: చెయ్యి, వెళ్ళు.
0: అమ్మో,
1: నేను ఒకసారి డాక్టర్ని కలిసి వస్తాను, నువ్వు వెళ్ళు.
0: అట్టాగే బాబు, అట్టాగే బాబు. అమ్మో అయ్యో.
2: కనకారావు, కనకారావు
3: వస్తున్నా సార్.
4: నమస్కారం సార్.
2: పేషెంట్ పంపించు.
4: అలాగే సార్. ఇదిగో అప్పలమ్మ, మీ వాణ్ణి తీసుకురా.
5: హాయ్. అట్టగే బాబు, దండాలండి అయ్యా డాక్టర్ బాబు.
4: సార్, కుర్రాడికి జ్వరం వందుంది సార్.
2: ఎప్పటి నుంచి అమ్మా జ్వరం?
5: అదే బాబు, మొన్న మీ కాడికి తెచ్చినాను కదా, అప్పటి నుంచి వస్తా పోతా వస్తా పోతా ఉందయ్యా.
2: ఏమిటి, నిన్న కాక మొన్న వీణ్ణి తీసుకొచ్చావా?
5: అదే, మొన్న అంటే మొన్న కాదు బాబు గారు, కొద్ది రోజులు అవుతాది.
2: సర్లే, అప్పుడు రాసిచ్చిన మందులు చీటీ లేవు.
5: చీటీనా? అదే, అది బాబు అది.
2: సర్లే, కుర్రాడికి దగ్గొస్తుందా?
5: లేదు బాబు.
2: వాడలా దగ్గుతుంటే లేదంటావే.
5: అయ్యి బాబోయ్, నా ఇంటికాడ ఉన్నంతసేపు ఇది దగ్గి సావనేది బాబు, దొంగ సచ్చినోడు.
2: సరే, మందులు రాస్తాను వాడు.
5: బాబు, మీకు పుణ్యం ఉంటుంది బాబు, గమ్మున ఒక సూదేసేయండి బాబు.
2: ఇప్పుడు జ్వరం కొద్దిగానేగా ఉంది, సూది అవసరం లేదు.
5: బాబు, మీకు దండం పెట్టుకుంటాను, సూదేయండి బాబు, నేకపోతే ఆడికి జ్వరం వగ్గదు.
2: డాక్టర్ నువ్వా నేనా? ఇంజెక్షన్ అవసరం అయితే చేయను.
5: కోపం చేసుకోకండి బాబు, వీడికి సూదేయించకపోతే. అయ్యి బాబోయ్, మా మగ మనిషి నన్ను బతకనీయడు.
2: ఏమిటో, ఆఖరికి వైద్యం కూడా ఇలా తయారయ్యింది. పేషెంట్ చెప్పినట్లు చేయాల్సిన రోజులు వచ్చేసాయి. సర్లే, ఇదిగో కనకారావు.
4: సార్.
2: అప్పలమ్మ కొడుక్కి ఇగో ఈ ఇంజెక్షన్ చేయి.
4: అలాగే సార్. అప్పలమ్మ, మీ వాణ్ణి తీసుకురా, ఇంజెక్షన్ చేస్తాను.
5: హాయ్. అట్టగే బాబు, దండాలండి డాక్టర్ బాబు గారు.
4: ఇదిగో అప్పలమ్మ, మీ వాడికి పొద్దునుంచి ఏమైనా పెట్టావా?
5: ఏటి పెట్టేది బాబు, ఆడేం తినకుంటున్నాడు తాక్కుంటున్నాడు, ఏటి పెట్టేది.
4: మరి ఇంజెక్షన్ ఎలా చేసేది? వెళ్ళి రెండింటిని తినిపించి తీసుకురా.
5: ఇది నీలా, పొద్దున సాంబార్ వేసుకుని నాలుగు తినేసినాడు బాబు.
4: మరి ఏం తినలేదన్నా?
5: అయ్యి బాబాయ్, ఆడేం తినలేదు బాబు, కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పుడు నీరసంగా ఉన్నాడంటే ఆడికి మూడు పూరలు పెట్టి పెద్ద గ్లాసులు మజ్జిగ ఇచ్చినాను. అంతే, వస్తా అంటే దారిలో మా పెత్తళ్ళు కొడుకు అగపడి, ఏటే అప్ప పిల్లగాడు ఇట్టాకున్నాడు అని ఒక డింకు సీసా తాపించినాడు. అంతే అంతే బాబు, సత్తి ప్రమాణకంగా ఆడేటి తినలేదు తాగలేదు.
4: ఓసినీ దుంపదగా నాలుగు ఇడ్లీలు మూడు పూరి గ్లాసులు మజ్జిగ ఒక డ్రింకు తీసుకున్నా ఇంకేమీ తినలేదా?
5: ఏటి బాబు, తమకి ఏటైపోయినాది?
4: ఏంటి కానేదు, మీ పిల్లగాడిని బల్ల మీద పడుకోబెట్టు, సూది అత్త.
5: ఏటో బాబు, ఉండటుండి ఇత్త అయిపోయినారేటి.
4: నువ్వు పడుకోబెట్టు.
5: హాయ్. అట్టకి బాబు.
0: అమ్మో అయ్యో అమ్మమ్మో అయ్యో అమ్మో అయ్యో.
1: ఏడ్రా ఏడుకొండలు, మళ్ళా వచ్చావు, నొప్పి తగ్గలేదా?
0: తగ్గలేదు బాబు. తమరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అమ్మో, డాక్టర్ బాబు రాలేదా?
1: వచ్చారా, నా వంతు ఇంకా రాలేదు. అవును కానీ నేను చెప్పినట్టు సోడా తాగావా?
0: తాగాను బాబు, అయినా తగ్గలేదు, వాంతి అయింది. అమ్మో,
1: అయితే ఇది సోడాకు లొంగలేదంటే తప్పకుండా సొంటికి లొంగాల్సిందేరా.
0: వదిలే బాబు, డాక్టర్ గారికి చూపించుకుని మందులు తీసుకుంటాను.
1: రే ఏడుకొండలో, నీలాంటి వాళ్ళందరూ ప్రతి చిన్నదానికి ఇలా హాస్పిటల్స్కి ఎగబడబట్టారా? డాక్టర్లు ఫీజులు తెగపించేస్తున్నారు.
0: అది కాదు బాబు, నొప్పి బాగా ఉంది అమ్మా, అందుకని.
1: అందుకేరా, అది సోడాకి లొంగ

0: లేదు, సొంటు కొమ్ము కాల్చి నమిలి మింగేయి.
1: అమ్మా తగ్గుతుందంటారా బాబు?
0: తగ్గకపోతే నా మీసాలు తీయించుకుంటాను.
1: అది కాదు బాబు,
0: నా మాట మీద ఆ మాత్రం నమ్మకం లేదట్రా నీకు?
1: అది అబ్బా అమ్మో అయ్యో,
0: మీసాలు తీయించుకుంటానన్నా నమ్మకం లేదంటారా ఏడుకుంటలో?
1: అబ్బా నమ్మకం లేక కాదు బాబు, మీకు మీకు మీసాలు లేవు కదా అని.
0: రే రే ఏడుకోండలో.
1: సర్లే బాబు, నాకు రూపాయి ఖర్చు కాకుండా ఉండాలనేగా మీరింతగా చెబుతున్నది.
0: అవును,
1: ఇంటికి పోయి సొంటి కాల్చుకు తింటాను బాబు. అబ్బో
0: అదిరా, నన్ను బాగా అర్థం చేసుకున్నారు ఏడుకొండలో.
1: వస్తాను బాబు.
0: మంచిది, తొందరగా వెళ్ళు.
2: అయ్యో ఏటి బాబు, అందరూ నాకు బల్లల మీద కుర్చీల మీద ఎక్కేస్తున్నారు, ఏటైపోనాది?
0: వచ్చింది
2: పావా పావా. ఏది బాబు?
3: ఏదా అని మమ్మల్ని అడుగుతావు ఏంటి? పాము పాము నరిసింది నువ్వే కదా.
2: నానా
3: నానా అని దీర్ఘం తీస్తావేంటి? మరి పాము పాము నరిచావు అప్పులమ్మా. మేం భయంతో వస్తుంటే నీకు నవ్వు వస్తుందా?
2: మరి మీరందరూ నాకు బల్లలెక్కి వణుకుపోతుంటే నవ్వాగలేదు బాబు.
3: సంతోషించే గానీ ఇంతకీ ఆ పాము ఎక్కడుందో చెప్పు.
2: అసలు పాము వద్దే కదా బాబు, ఎక్కడుందో చెప్పడానికి.
0: పాము పాము అని అరిచావుగా అప్పలమ్మా.
2: మీరు మా పిల్లగోడికి సూదేసినారు కదా.
3: అవును, సూదయ్యగానే ఆడు పామైపోయాడా?
2: అబ్బా అది కాదు బాబు, మీరు సూదేసిన చోట పాము కోకుండా కూకున్నాడు. పాము కోకపోతే చెయ్యి లావైపోతాదని పావురా పాము అన్నాను, అంతే. మరి మీరు పాము అనుకున్నారేటి?
0: అమ్మయ్యా అదే విషయం.
3: పాము వచ్చిందని భయపడి చచ్చాం. సంతోషించా కానీ నన్ను నవ్వాపు.
2: అట్టగే బాబు, ఆపుతాను, దండాలండి, వస్తాను.
4: కనకరావు
3: సార్,
4: నెక్స్ట్ పేషెంట్ ని పంపించు.
3: పంపిస్తున్నాను సార్, ఇదిగో పెద్దయినా.
5: బాబు
3: నువ్వు వెళ్ళు.
5: అట్టగే బాబు. డాక్టర్ బాబు, దండాలు బాబు, దండాలండి.
4: అయ్యో అయ్యో, మీరు పెద్దవాళ్ళు, అలా కాళ్ళకు దండం పెట్టకూడదండి.
5: నేను దండం పెట్టింది మీకు కాదండి బాబు, డాక్టర్లు దేవుడు అంటారు కదండి బాబు, అది మీలో ఉన్న దేవుడికి బాబు.
4: అవునవును, రోగం తగ్గితే దేవుడే, తగ్గకపోతేనే దెయ్యం.
5: అమ్మో అమ్మో అమ్మో, మీ గురించి మా ఊరు వాళ్ళు చెప్పుకుంటుంటే ఏమిటో అనుకున్నాను కానీ బాబు, నిజంగా మీ చెయ్యే చెయ్యి బాబు, మీ అత్తవాసి బ్రహ్మాండం బాబు. ఎన్నాళ్ళ నుండో ఉన్న నా కడుపు నొప్పిని సిటికిలో సిటికిలో తగ్గించేస్తున్నారు బాబు.
4: మీ కడుపు నొప్పి తగ్గిందా?
5: తగ్గిందా అంటారేటి బాబు గారు, ఉత్తినాట చెయ్యట్టి తీసేస్తుంటే అయిపోయింది నా కడుపులు నొప్పి. కానీ బాబు.
4: ఏమిటో చెప్పండి.
5: ఏం లేదు బాబు, మళ్ళా ఎప్పుడైనా ఒత్తి వేసుకోవడానికి మంచి మందు ఇవ్వండి బాబు.
4: అలాగే, మొన్న ఇచ్చిన మందులు చీటి ఇవ్వండి.
5: ఆ మందు మీరు చెప్పినండి, వేసేసుకున్నాను బాబు.
4: మందులు వేసుకున్నావులే, కానీ నేను రాసిచ్చిన.
5: మీరు ఇచ్చింది వేసుకున్న తర్వాతే నన్ను నొప్పి తగ్గింది బాబు.
4: అది సరే, నేను మందులు రాసి ఒక కాగితం ఇచ్చానా?
5: ఇచ్చారు బాబు. అది తీసుకెళ్ళి రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులు వాడమన్నారు కదా.
4: అవును.
5: నేను ఈడ నుండి తిన్నగా ఇంటికి పోయి మీరు వాడమని ఇచ్చిన దాన్ని రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులకు సరిపడా 9 భాగాలు మింగేసినాను బాబు.
4: ఏమిటి, నేను మందులు రాసిచ్చిన కాగితాన్ని రోజుకు 3 సార్లు చొప్పున 3 సార్లు మింగితే నీ కడుపు నొప్పి తగ్గిపోయిందా?
5: అవును బాబు. ఆ కాగితానికి ఏ మందు రాశారో ఏమో కానీ బాబు, భలే పని చేసింది బాబు. బాబు అలాంటిదే మరొకటి మందు రాసిస్తే నొప్పి వచ్చినప్పుడు వేసేసుకుంటాను బాబు.
4: అందుకే అన్నారు, నమ్మకం ఉన్న చోట ఏమిచ్చినా పనిచేస్తుందని. చూడండి.
5: చెప్పండి బాబు.
4: ఇవ్వండి, ఇవి తీసుకుని వెళ్ళి నొప్పి కనుక వస్తే ఈ పైన ఉన్న తగరం తీసేసి లోపల ఉన్న బిళ్ళ ఒకటి వేసుకోండి.
5: అట్టగా బాబు, మీరు ఎట్ట చెప్తే అట్ట బాబు. దండాలు బాబు, వస్తాను బాబు.
4: అలాగే అలాగే, నమస్కారం.
1: అమ్మో అయ్యో, అమ్మో అమ్మో,
0: ఏడురా ఏడుకుంటలో, నొప్పి తగ్గలేదా?
1: తగ్గలేదు బాబు, విపరీతమైపోయింది బాబు, విపరీతమైపోయింది. అమ్మో అమ్మో అయ్యో అమ్మమ్మ.
4: ఏమిటి ఏడుకొండలు?

0: నేను చూస్తున్నాను, ఇలా కనపడుతున్నావు, అలా మాయమైపోతున్నావు.
1: అమ్మో అయ్యో చచ్చిపోతున్నారు బాబు, కాంపౌండర్ బాబు, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నన్ను తొందరగా డాక్టర్ బాబు దగ్గరికి తీసుకెళ్ళండి బాబు. అయ్యో
0: అలాగే రారా.
1: అమ్మో దండాలు డాక్టర్ బాబు, దండాలు.
0: ఏమిటి, ఏమైంది?
1: కడుపు నొప్పి బాబు, కడుపు నొప్పి.
0: అలా బలమే పడుకో. ఎక్కడ, ఇక్కడేనా?
1: ఇక్కడే బాబు, ఇక్కడే. అమ్మో
0: ఎప్పటి నుంచి?
1: రాత్రి నుంచి బాబు, రాత్రి నుంచి.
0: మరి ఎందుకు రాలేదు?
1: రాత్రిపూట ఏం వస్తాను లేని ఓ బిళ్ళ తెప్పి చేసుకున్నాను బాబు. అమ్మో అయ్యో,
0: పొద్దుటైనా రావాల్సింది.
1: వచ్చాను బాబు, కానీ ఆ రమణయ్య మాటలు విని అమ్మో చచ్చా బాబు. అయ్యో
0: ఏమిటయ్యా,
1: మీరట్టా చెయ్యేసి పొట్ట నొక్కినప్పుడు కన్నా చెయ్యి తీస్తున్నప్పుడు ఎక్కువగా ఉంది బాబు.
0: ఈ ఏడు కొండలకి అపెండిసైటిస్, 24 గంటల కడుపులో నొప్పి, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇప్పటికే లేట్ అయింది, అతని తాలూకు వాళ్ళకి విషయం చెప్పి ఆపరేషన్కి వెంటనే రెడీ చేయి.
2: అలాగే సార్.
0: కనకారావు
2: వస్తున్నా సార్. సార్
0: ఏడు కొండలకి ఇప్పుడు వెళ్తున్న సెలైన్ అయిన తర్వాత ఇంకో బాటిల్ కంటిన్యూ చేయి.
2: అలాగే సార్.
0: ఇంకా ఓపీలో ఎవరైనా ఉన్నారా?
2: రమణయ్య గారు ఉన్నారు సార్.
0: ఉన్నారా? రమను.
2: రమణయ్య గారు మీరు వెళ్ళండి, డాక్టర్ గారు రమ్మంటున్నారు.
3: కనకారావు వెళ్తాను, కానీ ఏడు కొండలకి ఎలా ఉంది?
2: ఆపరేషన్ చేశారు, బాగానే ఉంది. ఇంకొంచెం టైం అయితే టపా కట్టేసేవాడే.
3: నమస్తే డాక్టర్ గారు.
0: నమస్తే, రండి కూర్చోండి. రమణయ్య గారు ఒక 5,000 ఇవ్వండి.
3: ఎందుకు సార్?
0: ఎందుక, ఉచిత సలహాలు ఇచ్చి ప్రాణం మీదకి తెచ్చినందుకు.
3: అది కాదండి, అది
0: చూడండి, ఇంకా కొద్ది సమయం ఆపరేషన్ చేయడం లేట్ అయితే కడుపులో పేగు పగిలిపోయి ఏడు కొండలకు ప్రాణం మీదకు వచ్చేది. అప్పుడు ఎవరు రక్షించగలిగేవారు చెప్పండి? హాస్పిటల్కి చూపించుకోవడానికి వచ్చిన వాడిని అది మింగితే దగ్గుతుంది, ఇది తాగితే దగ్గుతుంది అని సలహాలు ఇస్తూ ఇంటికి పంపించారట. వాడు మీ మీద గౌరవంతో ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. వాడికి జరగకూడనది ఏదైనా జరిగితే వాడి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు ఏమైపోతారు? ఇలా సలహాలు ఇచ్చిన మీరు వాళ్ళ భారాన్ని మోయగలరా చెప్పండి.
3: సారీ డాక్టర్ గారు, నేను చేసింది పొరపాటే.
0: సర్లేండి, ఇంతకు మీ కంప్లైంట్ చెప్పండి.
3: అది
0: పర్వాలేదు చెప్పండి.
3: అది ఏమి లేదు డాక్టర్ గారు, కడుపు నొప్పి వస్తుందేమో అని అనుమానంగా ఉంటే ఎందుకైనా మంచిదని ఒకసారి మీకు చూపించుకుందామని.
0: చూసారా, పక్కవాడికి కడుపు నొప్పి వస్తే సలహాల మీద సలహాలు పారేశారు, అదే మీకు కడుపు నొప్పి వచ్చేలా ఉందని అనుమానంతో చూపించుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. చూడండి, వడ్ల గింజలో ఉండేది బియ్యపు గింజ అని ఒడ్లు తింటే గొంతుకు అడ్డం పడి ప్రాణం మీదకి వస్తుంది. అలాగే కడుపు నొప్పి కాలు నొప్పే కదా అని ఏది పడితే అది మిగితే ఉన్న జబ్బు తగ్గకపోగా లేని రోగాలు రావచ్చు. ఏ నొప్పి అయినా ఎందువలన వస్తుందో తెలుసుకుని వైద్యం చేయగలిగిన వాడు డాక్టర్ మాత్రమే. అందుకని సలహాయే కదా, కానీ ఖర్చు లేనిదని ఎడాపెడా ఇచ్చేయకూడదండి. ప్రత్యేకించి వైద్యంలో అస్సలు పనికిరాదు, చిన్న పొరపాటు ప్రాణం మీదకు తెస్తుంది.
3: క్షమించండి సార్, ఇంకా ముందు ఎప్పుడు ఇలాంటి పనులు చేయను.
0: ఇదిగోండి సార్ కాఫీ.
4: మీరింతవరకు వడ్లపు గింజలో బియ్యపు గింజ అనే లఘునాటిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
5: అరే వైఫై సున్నా మేరీ బాత్.
6: హాయ్ బోల్నే కానా.

0: समझ गया भाई, जरूरी है, क्योंकि सेहत बोले तो जिंदगी और सेहत बोले तो खुशहाली।
1: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని అలనాటి మేటి గీతాలను విందాం. ముందుగా వినండి ఇద్దరు మిత్రులు చిత్రం నుంచి గానం ఘంటసాల మరియు పిసిశీల.

కాకోరి రైలు దోపిడీ అని కాకోరి కుట్రకేసును కూడా అంటారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఇది. దీనిని 1925 ఆగస్టు 9న హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే విప్లవాద్వ బృందం నిర్వహించింది. విప్లవ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం కోసం కాకోరి సమీపంలో ఒక బ్రిటిషు రైలు నుండి ప్రభుత్వ నగదును దోచుకోవడం ఇందులో భాగంగా జరిగింది. బ్రిటిష్ అధికారులు తీవ్రమైన అణచివేతలతో స్పందించి రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అషఫ్ కుల్లా ఖాన్ వంటి కీలక విప్రకాలను అరెస్టు చేసి ఉరితీశారు. ఈ ఉదంతం విప్లవ ఉద్యమంలో ఒక మలుపుగా నిలిచి భవిష్యత్తులో స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది.

కార్యక్రమంలో ఆఖరిగా ఆత్మబలం చిత్రం నుంచి ఒక మధుర గీతాన్ని విందాం. గానం ఘంటసాల మరియు పి సుశీల, సంగీతం కెవి మహదేవన్.

మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా అలనాటి మేటి గీతాలు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాల్లో విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో గానలహరి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.